0: मीडियम वेव 438.6 मीटर अर्थात 684 किलोहर्ट्ज पर ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। इस समय दोपहर के 12 बजे हैं। अब प्रस्तुत है तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నేడు శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, బహుళపక్షం, సప్తమి, మే నెల 9వ తేదీ, ఈరోజు శనివారం. నేటి చిత్రగీతాలు కార్యక్రమంలో భాగంగా సినిమా పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక మంచి మాటను విందాం. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవే మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవర్చుకుంటే మనం ధన్యులం కాగలం. మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటివారి కష్టాలు మన కష్టాలుగా తలచి వారిని ఆదుకోవడంలో డబ్బుని ఖర్చు చేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది. ఇది ఈనాటి మంచి మాట.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీపపోటుల రాకపోకల సేవా సూచనలు. సింధు రేపు ఉదయం 8 గంటలకు లిటిల్ అండమాన్కే శ్రీవిజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 9 గంటలకు లిటిల్ అండమాన్ నుంచి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 6 గంటలకు రంగత్కే, స్వరాజ్దీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీవిజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కే శ్రీవిజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీవిజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కే శ్రీవిజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి

అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హెడ్బే రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి 1:00 స్వరాజ్దీప్కే బయలుదేరుతుంది. తిరిగి 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి 2:00 షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు 5:00 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా 11 మే

కార్యక్రమంలో భాగంగా ముందుగా వినండి ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి గానం డేవిడ్ సైమన్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి నేటి విశేషం. నేడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది వలస పక్షులను గౌరవించడానికి మరియు రక్షించడానికి ప్రజలను, సంఘాలను మరియు సంస్థలను అనుసంధానించే ఒక వార్షిక ప్రపంచ కార్యక్రమం. 2026 ప్రచారం శాస్త్రీయ పరిజ్ఞానానికి మరియు పరిరక్షణ చర్యలకు ప్రజా భాగస్వామ్యం ఎలా దోహదపడుతుందో తెలియజేస్తుంది. పెరటి పక్షుల గణనల నుండి ఎంత పెద్ద ఎత్తున సర్వేల వరకు ఉండే సామూహిక శాస్త్ర ప్రాజెక్టులు, జాతుల విస్తరణ, పోకడలు, వలసల సమయం మరియు సంతానోత్పత్తి విజయంపై కీలక సమాచారాన్ని అందిస్తాయి. ఈ సమాచారం పరిరక్షణ ప్రాధాన్యతలను గుర్తించడంలో సహాయపడటమే కాకుండా వలస పక్షులను మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడంలో కూడా మార్గదర్శనం చేస్తుంది. ప్రపంచ వలస పక్షుల 2026 థీమ్ ప్రతి పక్షి ముఖ్యమే, మీ పరిశీలనలు విలువైనవి అనేది ఆవాసాలను పర్యవేక్షించడంలోనూ సామూహిక లేదా పౌరశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను ఈ థీమ్ నొక్కి చెబుతుంది.

మీరు ఇప్పుడు చిత్రగీతాలు కార్యక్రమంలో భాగంగా సినిమా పాటలను వింటున్నారు కదా, కార్యక్రమంలో భాగంగా వినండి మరొక పాట. ఇష్క్ చిత్రం నుంచి గానం హరిహరన్ మరియు సైంధవి.

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: If driving is art, you are the artist. You don't need a reason to drive. You need a Swift to fall in love with driving. A Swift with the all-new 1.2-liter Z-Series engine for perfect balance of power, comfort and fuel efficiency. With 6 airbags as standard across all variants. Features like Smart Play Pro Plus, rear AC vent and wireless charger. So buckle up. It's time to go Swifting.
2: Get attractive offers up to rupees 45,000. To know more, visit your nearest Maruti Suzuki Arena showroom. TNC apply.
0: Viramun tarvata, karyakramaniki tirigi swagatham. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ట్రాఫిక్ గాయాలను నివారించడానికి అవగాహన కల్పించడం మరియు చర్యలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ 2026ను మే 8 నుండి మే 12 వరకు పాటిస్తారు. ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచ రహదారి భద్రతా వారం 2007లో తొలిసారిగా ప్రారంభించబడింది. ప్రపంచ రహదారి భద్రతా వారోత్సవాల లక్ష్యం రోడ్డు ట్రాఫిక్ గాయాల గురించి అవగాహన కల్పించడం. వీటి వలన సుమారుగా ప్రాణాలు కోల్పోతున్న ఏటా 1.3 మిలియన్ల ప్రాణాలు మరియు గాయాలు, ప్రపంచవ్యాప్తంగా 20 నుండి 50 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. అన్ని వయసుల వారి మరణాలకు రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు ఒక ప్రధాన కారణం. ఇవి గణనీయమైన సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటుంది. మరణాలు మరియు గాయాలను తగ్గించడానికి వ్యూహాత్మక ప్రణాళిక, పటిష్టమైన రహదారి భద్రతా సంస్థలు కొలవగల లక్ష్యం.

పోరాటాలు ఉన్నాయి. గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క ప్రతి సంచిక నిర్దిష్ట అంశాలపై దృష్టి పెడుతుంది. సురక్షిత ప్రయాణం, వేగ నియంత్రణ, ప్రమాదానికి గురయ్యే రహదారి వినియోగదారులు. ప్రపంచ రహదారి భద్రతా వారం అనేది విస్తృతమైన భద్రత కోసం ఐక్యరాజ్య సమితి కార్యాచరణ అయిన 2021 నుండి 2030 వరకు దీని లక్ష్యం 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలు, గాయాలను సగానికి తగ్గించాలి. మీరు ఇప్పుడు చిత్రగీతాలు కార్యక్రమంలో భాగంగా సినిమా పాటలు వింటున్నారు కదా, కార్యక్రమంలో భాగంగా వినండి మరొక పాట రంగం చిత్రం నుంచి. గానం రామ్ పార్థసారథి మరియు బాంబే జయశ్రీ.

చిత్రగీతాలు కార్యక్రమంలో ఆఖరిగా వినండి. గబ్బర్ సింగ్ చిత్రం నుంచి గానం శంకర్ మహదేవన్ మరియు మమతా శర్మ.

మీరింతవరకు చిత్రగీతాలు కార్యక్రమంలో భాగంగా సినిమా పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.